ఆ చమణలగో ఖత్తుని దుసన్యాణి ఆ చమణలగో మా గులాము హుసేన్ జే దరజో ఓఠి తరస సజాయ వగుని